0: Anu Paha FM Anu Hatarai Tak Shuma Ata Net FM Velava Oba Beta Gena Enne
1: Adama Ganna Phone Nigal ఐ హెడ్ అదాన్ని విశ్వాసే వంగ కీమ ఏక సింగల్ సింపల్ పే ఇక్కడ లో దా టికెట్ టికెట్ వన్న అదమ ఆగ స్మార్ట్ ఫోన్ నిగార గాన్న
2: తుషర పిందు లాగిన్ సబ దవసక్ దలావాలియమ హయ ఒబ అహగనే ఇన్నే నెట్ ఎఫ్